సంస్కృతాధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సంస్కృతాధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమా ఎది నిలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం వేళ 4:50 సమయం మన తెలుగు సన్నిధి ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, మన 75 నిమిషాల తెలుగు ప్రసారం మన రేడియో మొరిషస్ ఛానల్ మీద సరిగ్గా 4:50 మొదలై 5.5 గంటలకు పూర్తి అవుతుంది. భక్తి పాటలపై విశేషమైన సాంస్కృత ఆధ్యాత్మిక ప్రకటనలతో కూడిన విశేషమైన ప్రసారం. ప్రసారం యొక్క ద్వితీయ భాగం సినీ పాటలతో కూడిన ఇంకొక మనోహరమైన భాగం 5:30 వరకు. మొత్తం ఈ 75 నిమిషాల తెలుగు ప్రసారంలో మాతోనే ఉండండి. తెలుగు సన్నిధి.

శ్రోతలారా, సరిగ్గా 4 గంటల దాటి 25 అయింది సాయంత్రం వేళ. విఘ్న వినాయకుడు విఘ్నాలను తొలగించి శుభారంభాలకు ఆదిదేవుడిగా పూజించబడే శ్రీ గణేశుడు జ్ఞానం, బుద్ధి, విజయానికి ఒక ప్రతీక.

శ్రోతలారా, మన ఆధ్యాత్మిక భాగంలో కొన్ని భక్తి పాటలు వినబోతున్నారు. తెలుగు సన్నిధి ప్రసారం. ఆధ్యాత్మికత అనేది కేవలం దేవాలయ దర్శనం లేదా పూజలు మాత్రమే కాదు, మనస్సు, మాట, చేతుల ద్వారా సత్ప్రవర్తన అలవరుచుకొని దైవ చింతనతో జీవించడం నిజమైన ఆధ్యాత్మిక జీవనం.

ఇహము నీవే పరము నీవే ఆ పరమాత్మునికి మా దండాలు. ఈ ప్రకటన వినండి ప్రియమైన శ్రోతలారా. రాబోయే జూలై 11వ తారీఖున శనివారపు రోజున శ్రీ ఆదినారాయణ ఆలయం మారిషస్ తెలుగు మహాసభ 13వ శాఖ వాళ్ళు హోష్నువా శ్రీ సత్యనారాయణ పూజ జరుపుకుంటారు. విశేషమైన పూజ మొదలవుతుంది సాయంకాలం వేళ 3:30 గంటలకు.

శ్రోతలారా, సత్యం అసలు భగవంతుని స్వరూపంగా భావింపబడింది. సత్యాన్ని పాటించడం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా అది చివరికి విజయానికి దారి తీస్తుంది. అబద్ధం తాత్కాలిక ప్రయోజనం ఇవ్వవచ్చు, కానీ సత్యం అది శాశ్వతమైన గౌరవాన్ని అందిస్తుంది కదు. మన మాటల్లో, పనుల్లో, ఆలోచనల్లో నిజాయితీ ఉంటే మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. అలా మీరు సత్యాన్ని ఆచరించడం ద్వారా మనమందరి యొక్క మనస్సు నిర్మలంగా మారుతుంది.

శ్రోతలరా, ఇంకొకటి వినండి ప్రకటన. శ్రీ మహావిష్ణు మందిరం విల్మే తెలుగు మహాసభ 75వ శాఖ వాళ్ళు శనివారం జూలై నెల 25వ తారీఖున సాయంత్రం వేళ 6 గంటలకు శ్రీ మహావిష్ణు సహస్రనామ పూజ జరుపుకుంటారు. భక్తులందరూ ఆహ్వాన్.

మనమందరి జీవితంలో శుభకరమే జరగాలని కోరుకుంటున్నాను. ప్రియమైన శ్రోతలారా, దైవ నామస్మరణ అంటే దైవ నామాలు అనేకాలు అద్భుతాలు. దైవ నామాన్ని భక్తితో స్మరణించడం అంటే నామస్మరణ ఎన్నో ఎన్నెన్నో రూపాలతో పాటు అంటే నామస్మరణ కూడా ఉన్నాయి. శ్రీరామ, కృష్ణ, శివ, గణేశ, అమ్మవారు వంటి దివ్యనామాలను స్మరణించడం ద్వారా మనస్సు ప్రశాంతతమవుతుంది కదా. నామస్మరణకు ప్రత్యేక స్థలం లేదా సమయం అవసరం లేనే లేదు. మీరు నడుస్తూ, పనిచేస్తూ, ప్రయాణిస్తూ కూడా ఆ భగవద్నామాన్ని జపించవచ్చు. అలా ఇది మన మనస్సులోని కొన్నిసార్లు భయాన్ని తగ్గించి దైవంపై ఆ విశ్వాసాన్ని బలపరుస్తుంది.

శ్రోతలారా, మనం మన ఈనాటి ప్రసారం యొక్క తొలి భాగం శ్రీ సూర్య భగవంతుడి యొక్క దివ్య భక్తి పాటతోనే పూర్తి చేద్దాం. అంటే సూర్యనారాయణుడు స్వామివారు మనకు ఒక గొప్ప జీవన సందేశం ప్రతిరోజు అందిస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఉదయించి ఎలాంటి భేద భావ లేకుండా అందరికీ వెలుగును పంచినట్లే మనం కూడా అదే ప్రేమ, దయ, జ్ఞానం, సేవభావంతోనే అందరికీ ఉపయోగపడే జీవితాన్ని గడపాలి.

సరే శ్రోతలారా, మన ఈనాటి తెలుగు కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం మొదలవుతున్నది. అనుకుంటున్నాను ఈ వారం యొక్క తొలి రోజున, ఈ సోమవారం రోజు మీరు బ్రహ్మాండకరంగానే ఈ 6వ తారీఖున జూలై నెల మీరు గడిపి ప్రారంభించి ఉన్నారు. దైవానుగ్రహాలతోనే అదేవిధంగా వారం రోజుల మొత్తం గడపాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రోతలారా, ప్రతి సోమవారం ఒక కొత్త అవకాశంగా ఉంటుంది. అసలు గత వారం ఇలా గడిచిందని కాదు, ఈ వారం మనం ఎలా ముందుకు సాగాలనుకుంటున్నామన్నదే ఇది ముఖ్యం. చిన్న చిన్న లక్ష్యాలతోనే ప్రారంభించుకోండి. ఒక్కో అడుగు ముందుకు వేస్తే పెద్ద విజయాలు మీరు సాధించవచ్చు.

అవునండి శ్రోతలారా, మనం మార్చగలిగే విషయాలపై తప్పనిసరిగా ప్రతిరోజు దృష్టి పెట్టాలి. సమయాన్ని విలువైనదిగా ఉపయోగించండి. ప్రతిరోజు ఒక కొత్త విషయం, ఒక కొత్త పాఠం నేర్చుకోవటానికి, ఒక మంచి పని చేయటానికి, ఒకరిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. అలా చిన్న చిన్న సానుకూల మార్పులే పెద్ద ఫలితాలను తీసుకువస్తాయి కదూ. సమస్యలు అసలు రావడం సహజమే. వాటిని మీరు సమస్యలుగా కాకుండా నేర్చుకునే అవకాశాలుగా, పాఠంలా చూడండి. తప్పనిసరిగా సహనం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచన, ఈ మూడు ఉంటే మీ వారం మొత్తం, ఈ కొత్త వారం అయినా విజయవంతంగానే మీరు గడుస్తారు.

ఇక శ్రోతలారా, కొన్ని నిమిషాల్లో ఇదే పాటతోనే ఇంకొకటి చక్కనైన పాట ఉంటుంది, వాటితోనే మన ప్రసారం కూడా పూర్తి అవుతుంది. హాయిగా ఆడుతూ పాడుతూనే ఉండండి. చిన్న సంకల్పమైన మాటతోనే కార్యక్రమం పూర్తి చేస్తున్నాను. అంతే, ఈ వారం మీకోసం ఒక చిన్న సంకల్పం మనమందరం చేసుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండాలి. అసలు ప్రతిరోజును ఉత్సాహంతో ప్రారంభించండి. ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందుకు వెళ్తారు. మీ శక్తిని సార్థకమైన పనుల కోసం వినియోగించుకోండి. సరే, నాకు సెలవు ఇవ్వండి. మొత్తం మన నాటి తెలుగు సన్నిధి ప్రసారంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత ప్రియులారా మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం యొక్క ప్రసారం మీరు వింటున్నారు రాత్రి వేళ సరిగా 7:30 అయింది నమస్కారం స్వాగతం రాత్రి వేళ కార్యక్రమం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ

సంగీత ప్రియులారా, 20 నిమిషాలకు సంగీత యాత్రలు మిమ్మల్ని ఎంత తీంచేయడానికి ప్రతి రాత్రి వేళ కూడా ఈ రాత్రి వేళ కూడా మీ అజయ్ వందన మీతో ఉంటుంది. 20 నిమిషాలకు ఆనందించండి.

శ్రోతలరా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మన స్వరాల వేది కానీ తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఉంటున్నది. అయితే చివరి పాటతో మీకోసం ప్రసారం చేస్తూ ఉంటున్నాను.

స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ఈ చివరి పాటతో పూర్తి చేస్తూ వందనామిదిక సెలవు తీసుకుని కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని